0: ప్రాప్త గవర్గకు వీర్తీయ సంస్థ
1: రిలయన్స్ ఫైనాన్స్ లిమిటెడ్ వీర్తీయ సేవకు అర్కు పరిభాష
2: గుట్టు గుట్టు పియో యక్సి మరమయో అబ గార్డి లైక్ ఇట్ చీజ్ సో హోలీ
3: होइन रिफ्रेसमेन्ट सँगै न्युट्रिसन दिन आयो मौसम
4: अब सुन्नुहोस् श्री स्टिल्स रेडियो कथा भाग दुई
5: सर्वजीको परिवार सबै हराएका हुन्छन् तर त्यति ठूलो भूकम्प आएर हल्लाएको त्यो घरलाई केही हुँदैन यसरी नै दिन महिना वर्ष बित्दै जान्छ अनि एक दिन फेरि अचानक ठूलो भूकम्प आएर त्यो श्री FE550D ले बनाएको शर्माजीको घरलाई झन् धेरै हल्लाउँछ रेडियो सुन्दै गर्नुस् अब बाँकी कथा अर्को भागमा श्री FE550D सर्वोत्कृष्ट भूकम्प प्रतिरोधक स्टील